అశ్వాశ్వతనుకు నిర్వంశ కార్యాలో ఫనరి తిరిపలాలి జోను బాగురే జోను కునెలి జబత్ సత్నో ఇజా సంగ్రామ్ కరో శివత భాగా.